ప్రతి గొరి గొరి పొట్టికి దిగి చొరి వాసి గొరి గొరి పొట్టికి దిగి చొరి కర్కే జోరా జోరి కర్కై హమరే దిల్ కి చోరి మిలి చోరి తో హువా నిహాల్ చోరా గంగా కినారే బాలా ఓ చోరా గంగా కినారే బాలా बनाओ बाला खुली जाए बंद अकल का ताला।